తుంకెడతకు నక్తటక తాన తతక తెగట కతక తెగన తతక తెగన తాతక తెగట కతక.